నుంచి ఊరుతో పక్క పగ్గు నుంచి ఉదారుదారుతో పద్దరు వారి ఊరుతో పగ్గు పగ్గు నుంచి ఉదారుదారుతో తుజి నక్రి అచ్చి తలకరి జీవస్ హల్ మజ్ గుల్లా మజ్జే పుల్లా మజ్జే పుల్లా మజ్జే గుల్లా.